0: పోతుంది. తురం ఎర్ర విరాగి.
1: ముంగు బాబ నచ్చక చూడండి. ముంగు బాబ నైట్ అంగయ్యారు.
2: ఎంగుడి ఒరమటి.
3: Hero, asante sana kunipigia. Umepata kisho iko karibu kushamuka. Mimi niko na swali moja tu kabla nishukue simu yako. Nataka uniambie hivi. Tumbili, sikiwa tatu, bado zinaitwa tumbili? Please, please, kabla nishukue simu yako, nijibu. Tumbili, sikiwa tatu, zinaitwa tumbili ama tutatu? Please, nijibu kabla sijapasuka kichwa.
2: Ili kuset na kuweka Ero Masai kama skiza tune yako, dial *860*376# Mayan.